ఎసురు గిసరిత ఘోల్తీ హే ఆప్కే జీవన్ మే శాస్త్రీయత బారీకియా రాగో కి శృంగార సురూ కా సమయ బీతా దౌర్ బదలే కాయమ్ హే సంగీత్ కి మధుర్ పాఠశాలా सुबह और शाम 6:45 पर संगीत सरिता सिर्फ विविध भारती पर।